0: నిఖురు నా మిరవతేనే నా ఇవ్వచిన మనే తోయలా కము స్టూడియో మో మసు తోయలా వివ వాలి ఎలి హమెరుకు అషిమిర వఖాయా అషిన మనే ఖాయా మఖలెలో మేటెలో నిహిగు అవైరు ములస కంపంట వోరట లబే ఒరటెల మపురోహి యనసా యాల ట్వంచేనే ఓ వావిలెలాయో తవావో అనమన నాలేలి హానమన ఖాయా మసట్వాలు పలెనవే etotheleke mrare lo mano ne mlela mtumulwene ariwe thepele enilele ruwa kevotho yo kushera torutu we akhala owera kasawo mibanuwelia kaba akilela ka nare mpaka upushera nakapahi vanohera semkhalele yo wowo wo wiratela wiratela womeka nakhalaka wamuke vanrerela otokeleliha kokhala wakuvoliha leyavo nkhaya mitheko sao sanakoso
1: ukika vovo sta kozinyar hoje
2: mais sabor mais sabor
3: mais vida
2: mais sabor
3: mais vida
2: e tanto amor
4: mas mukiru hendle no purola mukiru romeli heo ya yothana yoswa distrito anyo masinruye mparaka ni mumu
5: ele parake mosa orateliwa ni ikerelo sothele sorata mkhulu pale mukere romele miyo ni mulipelele pahe mpaka njewu heolia
6: ophiwe ni muretele yonyeolelo muhusi wa ehopa youma ndiphuka neekole
4: iya yeah. Ehopa youma elathiritiyosiva enkupu shire yoya pipi akape ya mutetheni mio kirene mwana tani apenye
7: pipi mohalo piano katibakhane
8: mwenye ni mohalo ini rarambela wira athu yo hasivela yoja
4: mwamuthiana mtoto pelwaka ola muhusi wote pasha orera mio tonkwako ja wiha kiwale wira tinyuo muhano mwapenye hopa yowuma
8: ayo mohano iyo jasaka sote ne kinapea ni mrerelo so kisivela wiha na iyo jasaka so siva siva. Mrerelo saikumi ni soko ya upanya. Ntoko ehopa yu uuma na kala ekiti. So wape iwa ni mpento. Tivo tisote pa osiva.
4: Kinona wira ayo. Mukulu pale. Kinona wira pipula. Okale tuemo sa yulu pale. Enashuti hawe ya pelo ni mirere lo sosiva ntoko iya. Ashilo kwa nahu, ashitia nahu, na anama nahu, ya mpachera olia iyoja saye kumi.
7: Murugu wote porera mkulu pale. Waro kala wera musi ya hala njasi isi.